కృపాదరేటి గర్భుల సంతన దుఃఖపాయితే దుఃఖీ సుఖపాయే సాధనకే సుఖీ ఏకేకీ పీర పశాన్నై కడగడకే బడబడకీ జాన్నై జాబ్యోధ కర్క కర

గోవింద కృపానిధాన జగత గురు హే సంసార తాపహరణ కరుణామయ సబ దుఃఖ హరో శరణ యోగ దయాలే దినా నా